సరిగా ఉదయపు వేళ 8 గంటలైంది శ్రోతలకు శుభోదయం నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు ఈ శనివారం నాడు మీరు ఆరోగ్యంగా ఉంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను స్వాగతం స్వాగతం ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం 94.6 98.2 MHz మీద ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం తొలి రాగాలు Yes, indeed, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు ఈ ఉదయపు వేళ 8 నుంచి 9 దాకా ప్రతి ఉదయం లాగా ఈ ఉదయం కూడా విశేషంగా శనివారం నాడు ఇట్స్ లైవ్ ఫర్ యూ ప్రత్యక్ష ప్రసారం మీకోసం మీ ఆనందం కోసం అలవాటు ప్రకారంగా ఏదైనా అంకితాలు లేదా బర్త్డే విషెస్ ఉంటే తప్పనిసరిగా సో send your text messages on 5768 8907 5 7 6 8 9 0 7 with your Jivandana ఉదయపు వేళ కార్యక్రమం మన శనివారం నాడు విశేషంగా yes for your

ఎనిమిది గంటలు దాటి 8 నిమిషాలైంది. ఎవరెవరు ఇప్పుడిప్పుడు ట్యూన్ చేశారు గుర్తించుకోండి. మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు మీరు వింటున్నారు. ప్రత్యక్ష ప్రసారం 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద ఉదయపు వేళ ప్రసారం అవుతున్నది మన తొలి రాగాలు. అలవాటు ప్రకారంగా ఎస్ ఫ్రమ్ 8 to 9 AM. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎవరెవరు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి తప్పనిసరిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. ఎంజాయింగ్ దిస్ సాటర్డే మార్నింగ్. ఎలా ఆరంభించింది మీ శనివారం? ఎస్, హౌ డిడ్ యువర్ సాటర్డే స్టార్ట్? అనుకుంటున్నాను అందంగా ఆనందంగా ఆరంభించింది మీ శనివారం కదా. స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్. లైఫ్ ఫర్ యూ మన తొలి రాగాలు 94.6 98.2 మెగాహెర్ట్స్. స్టే ట్యూన్ విత్ యోర్ జే వందన.

Nadu. What is the plan for this weekend? Chalika hundi kada. It's so cool. So cold. ఈ చలికాలం అలాగే ఉంటుంది కదా, తొందరగా లేవడం ఉదయపు వేళ, విశేషంగా ఇట్స్ వీకెండ్ కదా ఆలస్యంగా లేస్తారు. కానీ మన కార్యక్రమం వినడానికి మీరు లేచి ఉన్నారు, వేచి ఉంటారు ఉదయపు వేళ కార్యక్రమం వినడం. సో వింటూ వింటూ ఆనందించండి ఈ ఉదయపు వేళ. Without forgetting your messages on 5768-8907. Stay tuned, keep connected with your G Vandana.

గంటలు దాటి 41 నిమిషాలైంది. ఇట్స్ టైమ్ టు విష్ హ్యాపీ బర్త్డే. ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు, జన్మదినోత్సవ శుభాకాంక్షలు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే టు ఆల్ దోస్ సెలబ్రేటింగ్. Let's go to Mautaba wishing very happy birthday to Vishwaraj Dalivadu, specially from Amma Vasu Nana Vishnu, and from Shane and Marvin, from Vishal Anjita, Vignesh and Venkatesh, from all your cousins. So wish you very happy birthday Vishwaraj Dalivadu of Mautaba. And from me also, wish you all the best in life, all the happiness and very good health to you. Let's wish a very happy birthday to the twins, Revansh and Rayansh, who celebrated their second birthday on the 15th of June.

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు సో వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్డే మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ద హ్యాపీనెస్ ఇన్ లైఫ్ ఎంతో సుఖ సంతోషాలు మీ జీవితంలో రావాలని కోరుకుంటూ ఈ బర్త్డే మీ జీవితంలో కొత్త ఆశలు కొత్త ఊహలు కొత్త ఆనందాలు రావాలని కోరుకుంటూ సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జన్మదినోత్సవ శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ పెద్ది ఫర్ యూ మసా మసా What a wonderful movie it is and what a wonderful song. It's there on the Netflix, you can watch.

నిమిషాలు అయింది వేక్ అప్ గెట్ అప్ విత్ సాటర్డే మార్నింగ్ కొన్ని నిమిషాల్లో మన కార్యక్రమం పూర్తి అవుతుంది సో ఎంజాయ్ ది లాస్ 10 మినిట్స్ ఆఫ్ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ఆన్ ది సాటర్డే మార్నింగ్ విత్ యువర్ జే వందనా ఆన్ 94.6 98.2 మెగాహెర్ట్స్ ఉదయపు వేళ మీరు లేచి ఉన్నారు కష్టంగా ఉంది కదా లేవడం ఈ చలికాలంలో కానీ లేవాలి సాధరి కదా ఆరోగ్యంగా ఉండాలంటే తొందరగా లేవాలి వేడి వేడి టీ తాగండి కాఫీ తాగండి ఆరోగ్యంగా ఉండడం ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాలి కదా ఇట్స్ వింత కదా ఆనందించండి ఉదయపు వేళ మన కార్యక్రమం 9 గంటల దాకా

wake up, get on your feet. It's Gandhari for you. What a beautiful song to make some steps, so do some steps in this winter season. Anandanga gadaputunnaru ni on this Saturday morning. మన ఉదయపు వేళ కార్యక్రమం కొనసాగిస్తూ 9 గంటల దాకా. సో వేక్ అప్, గెట్ ఆన్ యువర్ ఫీట్, డూ సమ్ స్టెప్స్ అండ్ గో విత్ ద ట్రెండ్.

సంగీత ప్రియులారా ఇట్స్ టైం టు సే బై మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం యొక్క ప్రసారం విని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ హోప్ యు హావ్ ఎంజాయ్డ్ ఆల్ ద సాంగ్స్ ప్లేడ్ టుడే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెసేజెస్ అయితే ఆన్ దిస్ సాటర్డే మార్నింగ్ ఈ శనివారం నాడు ఎంతో ఆనందంగా గడుపుతారని అని నమ్మకంతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ సో ఇట్స్ టైమ్ టు సే బై వన్స్ అగైన్ ఇంతటితో వందనా మీ దగ్గర సెలవు తీసుకుని హావ్ ఎ నైస్ వీకెండ్ టేక్ కేర్ బాయ్ అండ్ ద లాస్ట్ సాంగ్ ఫ్రమ్ మా ఇంటి బంగారం సో విదౌట్ ఫర్గెటింగ్ The Mauritius Telugu Mahasabha once again has brought this movie for you after the great success of Peddi on the big screen here. So once again, My Inti Bangaram for you on the 1st of August at 3:30 at MCNE Tribeca and Flak. So get your tickets, hurry up. So, ఇంతటితో వందనా మీ దగ్గర సెలవు తీసుకుని హవ్ ఎ వండర్ఫుల్ వీకెండ్ అహెడ్ టేక్ కేర్ బై బై నమస్కారం